ఆ వల్లల్లమ్మా కల్లంగన్నా వెర్రలు విట్ట వెళ్ళంగ గొరిగిలిక్క ముందిరికన్న కోన కొబ్బర కొయ్యాక కజ్జాముయ్య వల్లంటే మాటికి నా రుర్రాక్తర డమ్మల్ డిమ్మల్ రిమ్మంటే కాటికి నా ఊవ ஒரு சட்ட ஒரு பல்பம் ஒரு பேண்ட் ஒரு பேனா ஒரு சட்ட ஒரு பல்பம் ஒரு பேண்ட்